0: లేదు. ఎక్క చతుర నార అమ్మ చూడగలది, ఎక్క చతుర నార అమ్మ పక్కన కలక గది.
1: మేరే మన్ కే కాదు ఏ భూతత్ క్యాత.